దేశంలో పౌర ప్రాకృతిక చట్టం ప్రకారం స్వాతంత్ర ప్రచార దాసికి స్వాతంత్ర దశాయిధన ప్రసాయి అధినేత వస్తారే आवश्यक जानकारी लिने सकिन्छ। नेपाल सरकार स्वास्थ्य तथा जनशिक्षा मन्त्रालय इपिडेमियोलोजी तथा रोग नियन्त्रण महाशाखा राष्ट्रिय स्वास्थ्य शिक्षा सूचना तथा संचार केन्द्र विश्व स्वास्थ्य संगठन नेपाल डब्ल्यू डब्ल्यू एफ नेपाल।

ఆటోమేటిక్గా వివరాలు ఆ యొక్క సేవం పూర్తిగా పాపవాళ్ళు అంటే విషాలు మార్గ మధ్య స్వతంత్ర బీబీసీ సంపాదక కీర్తి వాట్సన్ పంచింది.